హలో 9821062122BPL. అరే 9820262 35 మ్యాచ్ టచ్. యార్ జిస్ లడ్కీ కో పటానే కా వై ఫోన్ పర్ నిగా దియా.